జమకత చంద్రముఖే రాధారాధారాధా యమునా గేతట మంద మంద గతి చలీజ వృషభానురాలీ రజకత తిరకత జలత పాక చిదవనాదిప్య చంద్ర చమక చపలాసీ జమకత చంద్రముఖీ రాధారాధారాధా యమునా గేతట మంద మంద గతి చలీజ వృషభానురాలీ రజకత తిరకత జలత పాక చిదవనాదిప్య చంద్ర చమక చపలాసీ జమకత చంద్రముఖీ రాధారా